0: Sudip Narayan Bhagavan Ki Jai, Sri Mangalaj Maharaj Ki Jai.
1: Next bhajan will be Bhai Tuma Jagore.
2: A következő bhajan címe Bhai Tum Jagore.
1: And in this bhajan, Holy Guruji, Sri Swami Madhavanandaji,
2: ezt a bhajant Holy Guruji írta Madhavanandaji.
1: Was speaking to the human.
2: Az emberhez beszél.
1: By brother, awake.
2: Testvérem, ébredj.
3: Ye samjhe aapka video band chalu ho raha bar. ओम पृथ्वीदिमं दृश्या मेरुपृष्ठ कुर्मो देवता आसने विनियोग ओ पृथ्वीतया धृता लोका देवी तम विष्णुना धृता तम चारे माम देवी पवित्र गुरु चाषण ओम आसन शुद्धेन मा पवित्रेन मा धर्मचाराथे प्रार्थना नमस्कारां समर्पयामि स्वस्ति दिनगं ओम स्वस्ति नृष्टवाहाः स्वस्ति नारिष्टनेमे स्वस्ति नो मृगस्पद्र दधातु. स्वामी जी कहाँ पे चल रहा है कुछ उसमें बताए मित्र. अच्छा जी जी स्वामी जी हस्ते अक्षतानि पुष्पाणि गृहीत्वा भद्रतुक्तं पठेत. हरि ओं मा ओं भद्रं कर्णेभिः शृण्वयाम देवा भद्रं पश्येमा च विदिराः निरैरङ्गैस्तुषुवागुदतरोदायुः कतमिन्नु शरदोऽन्ति देवाजिद्रानिशकरा जरसन्तनूनां वाम्द्रासुरिद्रपितरो भवन्ति मानो मध्यारीरिगता युगन्तोः अदिदृद्यौरदिदिरन्तक्षमदिदृम्नाता सविता स्तौद्रः विश्वे देवादिदिः पञ्चजनादिदृजातमदिदृजनदिपम्नाद्यौ शान्तिरन्तरिक्षको शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगतयः शान्तिः ब्रह्मपदया शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वज्ञो शान्ति शान्तिरेव शान्ति समा शान्तिरेति चतुर्विधः समीहतेजतोनोभयङ्कुरुषन्नः गुरुप्रजाभ्योभयङ्कः पशुभ्यः सुशान्तिर्भवतु. ॐ भूर्वत्पः श्री स्फुटिकमहेश्वरदेवताभ्यो नमः. सर्वोपचारार्थे सिद्धिबुद्धिसहित श्रीमन्महागणाधिपतये नमः. गन्धाक्षतपुष्पाणि समर्पयामि. श्रीमन्महागणाधिपतये नमः. ओंशदेवताभ्यो नमः. ओं कुलदेवताभ्यो नमः. ओं ग्रामदेवताभ्यो नमः. स्थानदेवताभ्यो नमः. राष्ट्रदेवताभ्यो नमः. सर्वेभ्यो देवेभ्यो नमः. ओं सर्वेभ्यो गौब्राह्मणेभ्यो नमः. एतत्तनवतान् श्री साम्प्रसदाशिव जी स्वामी. ओम पूर्व स्फटिक महेश्वर देवताभ्यो नमः. सर्वोपचाराथे प्रार्थना नमस्कारान् समर्पयामि. ओम समुखस्थ दन्तशाकलोकधिकरणकालम्बोदृश्य विकटोवित्तनाशोमेयायुगा धूम्रकेतुर्गुणाधिक्षोपालचन्द्रगुजाननाम् द्वादशैतानि नामानि यपटे शृणुयाद्भिः विद्यारम्भे वाये च प्रवेशे निर्गमयताम् सङ्ग्रामे सङ्गडै जैवा विघ्नस्तस्य निजायते शुक्लाम्रतं देवं सुवर्णं चतुर्भुजं प्रसन्नवदनन्द्याय सर्वविघ्नोपशान्तये विद्यार्थिद्यार्थपुषितो यस्तुरासुरैः सर्वदिघ्नहस्तस्मैगणाधिपतये नमः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थजातिके त्र्यम्बके गौरी नारायण नमोऽस्तुते सर्वदा सर्वकार्येष्वनास्ते साङ्गलं यद्वन्तो भगवान्मङ्गलायुधं परि तदैव लग्नं सुदिनं तदैवातारावलं चन्द्रवलं देवा विद्यावलं देवलं तदैव लक्ष्मीपते तिङ्गुस्मरामि लाभस्ते साम्रस्ते साम्रस्ते साम्राजयाय ृदेस्तोजनार्दन यत्र योगेश्वर कृष्णो यत्र पार्थोदनुद्रा तत्र श्रीवपुत्रिपादे धर्मद्रमनन्त्यायुक्तानां योगक्षेमम् सकलकल्याणं वाजनं यत्र जायते एवनित्यं व्रजामि शरणं हरिं सर्वेष्वारम्भकारे सूत्रे भुवनेश्वराः देवादिशन्धुनासिद्ध्यं ब्रह्मेशान् जनार्दना विश्वेसंनाद वन्दुण्डिन्दण्डपाणि च वैरवं वन्देगाशिङ्गुहाङ्गं गाभवानी मणिकर्णगां. ओम पूर्वत्व सिद्धिबुद्धि सहित श्रीमन्महागणते नमः. प्रार्थना नमस्कारा समर्पयामि. संकल्पः संकल्पः ओम हस्ते अक्षतानि पुष्पाणि कृत्वा ओम विष्णु और विष्णु और विष्णु श्रीमद भगवतो हा विष्णु राधनया प्रवर्तमान अद्य श्री ब्रह्मणो निधि प्रार्थी श्री श्वेतवारागल भई भई वस मन मंत्र इष्टा समय कलि भारत वर्ष प्रतिगंडे आर्यावर्तांतर कृत ब्रह्मा वर्तैक देशे चिक्रे पप्लिक देशे स्टील की आश्रम हंगरी देशे वेपाश्रमे संप्रांगणे प्रभवादि सत्य संवत्सराणां मध्ये पराभवनाम संवत्सरे रक्षवत्सरितो रविदक्षिणायणे मा मांगल्य प्रभासो समे मासे शुभे श्रावण मासे शुभे कृष्ण भक्ते अद्य द्वादश्यांता त्रयोदश्यांत वद्यवाद्रावाद वस्तुवद्य इंदुवासरांतायां तुम नक्षत्रे आर्द्रा नक्षत्रे वज्रयो के दैतु गरणे वरदा గరగ్రణ మిథున స్థేజ్రీ చంద్రే గర్గ స్థేజ్రీ తుడియ గర్గ స్థేజ్రీ దేవరాజు గురు జయ జయ గురే మిథాయి ప్రాంత స్థానాని స్త్రీయ దురత్వ ఏవం గ్రహ విజాతాయ ఆదిత్య భక్త గోత్రనామ ఉచార పరమ పూజ్య అచ్యుత గోత్రోత్పన్న పరమ పూజ్య స్వామి వర్య అద్య దినే శ్రావణ మహోత్సవే అంతర్గతే యథాశక్తి బ్రహ్మ ముహూర్తే సూక్ష్మ అభిషేకస్య నానావిద దుగ్ధ ఉపచార ద్రవ్యై యథాశక్తి శివ పంచాయతన స్ఫటిక మహేశ్వర దేవతా వ్యో ప్రసన్నార్థే యథాశక్తి ఆశ్రమ ప్రాంగణే సర్వేషాం జనానా మైత్రీ భావ కరుణా భావ సద్విచారాణాం ప్రాప్త్యర్థం ఉత్తరోత్తర హరిభక్తి గురుభక్తి ప్రాప్త్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థ సిద్ధి ద్వారా ఆయు ఆరోగ్యత ఐశ్వర్యత అభివృద్ధ్యర్థం ఆదిదైవిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక త్రివిధ తాప ఉపశమనార్థం యథాశక్తి మమ గురువే జన్మకుండల్యా అష్టమ ద్వాదశ క్రూర గ్రహాణాం తైః సూచితం సూచయిష్యమాణం చ యత సర్వా అరిష్ట తద్విరాజ ద్వారా ఏకాదశ వృక్షఫల ప్రాప్త్యర్థం యథాశక్తి అద్య బ్రహ్మ ముహూర్త ఉపలక్ష్యే సర్వేషాం భక్తజనానాం సర్వేషాం మిత్రగణానాం యథాశక్తి అద్య వశిష్ఠగోత్రోత్పన్నస్య బ్రాహ్మణస్య యథాశక్తి స్ఫటిక మహేశ్వర దేవతాభ్యో అభిషేకాఖ్యం యథాశక్తి దీప పూజనం గణపతి పూజనం సర్వేషాం దేవతానాం ధ్యానం అహంకరిష్యే తద్రాదో నిర్విఘ్నదాసిత్యర్థ మహాగణపతి స్మరణ జగరిష్యే సోమాన కుమారాణ క్రేణ విష్పణపతి పక్షీవంతం జహోసిజః ఓం సిద్ధి బుద్ధి సిద్ధి శ్రీమన్ మహాగణపతి నమః ప్రార్థనా పురస్కారాన్ సమర్పయామి దీప పూజనం ఓం చంద్రమా ప్రచోజాయత శుక్రో దుర్జోజాయత శ్రోత్రాద్వాస్పురాంతిపుకాదిగ్నేజాయత యాదేవ సర్వభూతేషు జ్యోతిరూపేణ తుల్యధర్మస్తస్యే నమస్తస్యే నమస్తస్యే నమో నమః ఓం పూర్వస్వః శ్రీపాయ నమః సూర్య పూజనం ఆ కృష్ణేన సావృతమానేన సుధార్థేన దేవో జాతి భువనాని పశ్యన్ ఓం పూర్వస సవిత్రే శ్రీ సూర్యనారాయణ నమః ప్రార్థనా పురస్కారాన్ సమర్పయామి శ్రీరామచంద్ర సపరివార దీపాధ్యాన ఓం రామేతి రామ భద్రేతి రామచంద్రేతి వాస్మరందరో నిలిప్య దీపాభై ముక్తి ముక్తి జమన్నది మనోజ మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం బాధా జంబానరియుత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రత్యే ఓం పూర్వత్వ శ్రీరామచంద్ర సపరివార దేవతాభ్యో నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి గురు పూజనం ఓం బ్రహ్మ

0: ఉంది నో దురాగంబ శివు నామ శివతిష్ట పిత నమస్తే మానికుని హృదయామ్యాయ ప్రణనాయ అగ్రహి హరి ఓం ఓం గురుశ్చ మేమిశ్చ దునిశ్చ సాస్త్రభాషుభిక్వాచ భిక్షభా స్వాగ్ని గురదయ నాశాని గురదయాగ్రేణ పశుపద్యం గ్రజన చల్లని తు సమజన యరుగు
1: జీవం
0: జీ సార్ ఎక్ బార్ న్యాస్ ये सातवां अध्याय पूरा करके करूं या जैसा आपका आदेश करें जी ओम जी सब जी ओम मनो ज्योतिर जुगदा मात्र के प्रेगत पत्र जति में मंदानो त्वरिष्ठं जति गुम समय निंदा तो विश्वे देय वासे माता इंदा मोर दृष्टि हृदय आय नमः అమోది గణిత మిదా దినా నామ ప్రతిదిన వాద్యం గా సంభా జబ్బాం చిగం జబ్బాం రామచంద్రతే స్వాహ మూర్ధానంది ఊర్ధం ప్రతిభా వైశ్వా నరమృత ఆజాం మాగపి కు సంభరా సమజన నామ సన్నా పరన దేవాజన శిగా విజయ బ్రహ్మణ దేవ బ్రహ్మణ జాది అమ స్వారాజ మర్దిన నమస్తమ్మ ఊరోర్ పరియో బరుడ స్తేగణం నందు వార దేవం తుక బజాయ హం విశ్వాద చక్ర విశ్వాద ముగ విశ్వాద బారు విశ్వాద సంభావ బందమతి సముద్ర దియాబ భూమి జనయం దేవా నితదా జుడా మానస తోకే దనే మానో కి మానో కు మానో శ్రీగా మానో బిరాం బామినో పతి రే హవి మందమితి బాబా మైత్రాయ ఫట ఓ మృత్యుంజయ మహాదేవత్రాయ మాం శరణాగతం జన్మ మృత్యుజరావ్యాధిపీడతం గర్వందనై నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభూ శుద్ధోదక స్నాన ఓం శుద్ధబాల ద్రవ శుద్ధబాలో మణిబాలస్తాశ్వినా శేత శేతాక్షోరుణస్తే రుద్రాయ పశుపతయే కరుణాజామ అవలిప్త రౌద్రా నమో రూపా పార్జన్యా ఓం మా ఆపోష్టామయో భూపస్థాన ఊర్జితదాత నమ హేరణాయ తక్షతే యో మహా శివతమూరస్య వాజయతే హనః ఔషధీరివ మాతరః తస్మారంగమామోదిశక్షయాయ జన్మద ఆభోజనయితాజున పవిత్రేస్తో వైష్ణవ్యో స విదుర్మహాప్రసవ ఉత్పున మిత్రేణ పవిత్రేణ పవిత్రేణ సుహృత్యరశ్మిభిః తస్య దే పవిత్రపదే పవిత్రభూతస్య తత్కామః పునీతిచ్ఛకేయం దేవస్య వాసవితుః పరి భగవతేఫటికమహేశ్వర దేవతాభ్యో నమః సర్వోపచారార్థే ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి